అనుజ పాట లిఖిన విక్రమ బహల్లేయా ఒత్తేసి చేసి తునుపుడే చూడమక్కడే తిరుమాలేయా తాన పైన కుడి ఆరు ముఖాలేతో చుచ్చాలేయా తేరే నారి తేసే

ప్రబల చాండ కోసకు ఉబారా ఖోఖటో పోరానదుగాయే అష్టమాల్ కోసక సంగలాయే పునాయో హిండోల పంచనార సంగ.